0: కేపాయి చెడి కన్నే ఊర్రెకాయతుని కేపాయిచు వన్యూ ఇక్కువ కన్నెజు అనే కైతుని కన్నెజు తీరు కాయతుని ఉకాడెప్పి ఇకాయి మమతే అచ్చే రూడియ కన్నే ఉన్న ఇకా కైతుని ఉర్రతెమై మెను అచ్చే ఉకా కన్నే తారే ఉతా చుకామె ఊతాడియ కత్తెమ్మై కోరుడి కిత్త ఉకా కన్నెవు తీయని ఉకా ఐరు కడవు ఎడియ కైమా నాయ కైతు యుబికతా యుకియ కన్నెజాని ఉర్ ఆడియక తెమ్మై కుయుమా మమ్మత్తు ఇకు మెవుతు కియు కయు కర్రెతు నిచ్చే కనే మావె కైతుని ఊతాడియక ఉర్ర తెమ్మై కన్నెజాని ఇకు హెచ్చ తవాడి హెవి తుమ్మియక తెమ్మై కుకియ తేత ఆచే ఇకు పాపా యహ ఆతు తెమ్మై కు పుళాహు అవే కై కెన్నామె ఉతు మన్నకే ఎమ్మియకై ఇప్పు పుత పుడేహు అవే కై కెన్నామె హేక ఎన్ని కేకై ఇకు అతర్రెబి పౌమెమె హే తుకితుక
1: అయుమ్యమె నిఊకి ముప్పు మెకయునే రకవన్యు ఇకు క ఉన్నానై మాడియనికే ఇకు తూకాడె ముయ్యమే ఇకు పుర్రవెనికే చేప తెముకతేక ఎచ్చ
0: ఇకుతాడి అయుమ్యమె తయునై తువిరాడి తాడి ఇర్రరాడి తెప్పను తినేనే తువా కాకోయారి తెవడం తిమా వీడివత్ మెత చేరే తెవడాయ రేయత్ తెవడాయ ఇవ వీడివత్ బోకవ ముఖ వివి ఎనికు మెత చేడే ఐరు ఇజాడి తవర్ర ముతినై కాని
2: La historia que escucharon es parte de la tradición oral del pueblo wixárika de Mesa de Chapalilla, en la sierra de Nayarit, que hace fiestas y ceremonias para agradecer y pedir a los dioses que las aguas traigan mucho maíz.